0: ఎత్తు పని వాదు కాహెడ తమ్మిళ మాదు తుమా కడ్డ సబ్రు లుక్తినక్ సబ్రు బిట్నుము నసీబు కు తక్కువ అయితే మళ్ళీ తమతని
1: అమ్మ తక్కువ అయితే మీ తుమహెల్త ఎల్లి ఫిడమ బాహిన్ కిన్న సమద కోమత గుదాయని హనిని
0: సమద కోమత గుదాయర్ మహయానమ
1: సిన్ కేదో కేని కేదో ఫన తరహిం మయాన్ గలయానమ
0: కేదో ఎబికే కహని ఫలత మహద అంగలి
1: దుమ మాన అమ్మ కేదో ఫన తహబసి నును మాన దింతయని హమహ వోహో తహెల్త
0: తమన్న యా యాబై
2: ఇంటి తవలే అయ్యంటి ఆడిగే మతన్ kinnika hayeyeno madidalta sugetke suginammakedo fanat kaddam assakotli avalkaake turruka anukteneyen suginum sugetnumul ibnaitu orbeyen tokkel massakaddake ledale kud kohabe kaak iyeyen
0: nammakedo fanat kahani dalzana farin kumari mahaydabeni
1: wohumui halwayay
2: edeme temhinnammai ka abi leda ken taga oggoleyen sugetnum abe hyanku rihimikten ada ari aybuliuk hittagen
0: hayanal kadanga hayeni
1: gahtangu xulku habre tirxeeni yuha ka horisaninala
2: tokkek kenil yemete hyen suginum ka aben rihim oggole sugetnum suginum kenga bargu feyemi naw arhu rufa yibulle takkaikka ka horbiseni sugen ibna kainak sugteyen suginumi inak kok duma bayebala ko horbisna adhuk tet geisisen
0: ha tamana yababonu
2: kenik mari yobbem yellam balakkel hitte yublewak urigat gari gambil radeyen tohinki areguk abehyen sugetnum amol kenik sollaye angasala ha ha ha arhuk hane hangaydak tamuhtayse yedhayeni tamahdu masimmari tamati hadone uskome tamahto hi hane yedhayen isibadi bilu ba ham fare waite suginu mi ina fanat radak abaro ke brereha abteyen
3: alhamya ali basita inkaiti aiti bahambuha arrahuma angalairu segeri watira okaret dafuya namman tirburi nabsir kawa sinkeni rahim angalewai barasak baru barasak baru barasak baru
2: tah mal'oy mawakai ankeli maha innik hayyenokka yedgen gahsakak abam inna
0: udbanaha bidira lada turi aidaadu kin aadina raas manna alhamdiya
1: yaddereni mi abuke rabbiko mahawentayeni ama hamu hoyt xelta